ఫహె ఎవరింగ్ అమలు కుల గొతుగు నుబా జజాత ఎవరిన్ నజ్జహుని అది ఎవరింగ్ ఎకమకబ్ మలామ కుంగుళును కంతంగ్ ఐస్ ఎవరిం వశాలియే.

ఎవరెం ఎకమకా మెదు ఖిలాఫ్ ఉలును కంతగు హకీగే ఎవరెన్న బయాంకు దెవుమటకే అది హమకషవరం ఎవరెం వి దొగువెరిం కంగా కం కాఫిరు మీహుం దినగతమటకే.

0: అది ఎవరంగ అనియాగ సబవం అల్లాహు మీసకున్న వగుతుం ఉకూబా దివ్వానమ ఎవ్వెస్ దిరే ఎచ్చే ఎబిమ్మతిగా ఉడుమద్దూను కొరవీహే ఎహెనెక్కమకు ఖండ ఎళిగింవా ముద్దతక ఎఖలాంగె ఎవరెం ఫస్కురవ్వనీయే ఫహె ఎవరంగె అజలు అవుము ఎమ్మె హిందు కొలకవ్వెస్ ఎవరెన్నక లహెన్ నుకురవ్వా ఉట్టే అది అవహెవ్వెస్ నుమె కురవ్వా ఉట్టే
1: ويجعلون لله ما يكرهون

అది హమకషవరుం నాం సూఫీగా త్యబామీహున్న ఇబ్రతి వాకం కషవరే ఏగ బణుగా వాతకితి త్యబామీహున్న తిమన్ రస్కలాంగి భూయుమే దివ్వమే బండు తెరేగా వా ఫులూలా తకాయ్ లయాయ్ దెమెదుం ఉఫెదిగం అన్న భూయుమెకి భో మీహున్న భూయుమ ఫసేహ అది సాఫ్ వెగిం వాకిరే.

అది ఎవరంగా అనియాగ సబవం అల్లాహు మీసకున్న వగుతుం ఉఖూబా దివ్వానమ ఎవ్వెస్ దిరే ఎచ్చే ఎబిమ్మతిగా ఉళుమద్దూను కొరవీహే ఎహెనెక్కమకు ఖండ ఎళిగింవా ముద్దతక ఎఖలాంగె ఎవరెం ఫస్కురవ్వనీయే ఫహె ఎవరంగె అజలు అవుము ఎమ్మె హిందు కొలకవ్వెస్ ఎవరెన్నక లహెన్ను కురవ్వా హుట్టే అది అవహెవ్వెస్ నుమె కురవ్వా హుట్టే.

అది హమకషవరం నాం సూఫీగా త్యబా మీహున్న ఇబ్రతి వాకం కషవరే ఏగ బణుగా వాతకితి త్యబా మీహున్న తిమన్ రస్కలాంగి భూమి దివ్వమే బండు తెరేగావా ఫులూలాత్తకాయ్ లయాయ్ దెమెదుం ఉఫెదిగెం అన్న భూమికి బో మీహున్న భూమ ఫసేహ అది సాఫ్ వెగిం వాకిరే.

0: ఇల్లా అంకాలు తినా బిఅజాబిల్లా. మీ వర సరిహక్కు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఆయత్తుగా అంగాహ్ మివని లుతుగుఫాన్ ఎకలేగుఫాన్ గౌ మీహున్న విదాళ్వే ఆలం తగు తెరెన్ ఎవ్వెస్ మీహకు మీకు కురి నుగెన్న వరకు ఫాషాయ నూని జిన్సీ ఎదుంతకే నుబా కంతెత్తకే తేబామి హమ కష్టరు గినెస్ గన్నని హెయ్యే హమ కష్టరు తేబామిహు అంగిను దూకో లివాత్ కురుమా ముదా ఫేరిగతుమా ఎహెని హెన్ నుబా అమల్తక అది కంతెత్త తేబామిహింగ ముజ్తమగా నహి కురవాఫా ముంకరాత్యస్ కలిం తేబామిహింగ నని హెయ్యే కలేగ ఫానుగ బస్ఫుడు చెదుకముగా వణి నమ మాయింగ్ అల్లాహు హజరతు తిమమెన్న ఏగ అజాబ్ దక్వాష మిహిం బును నూన్ ఎహిన్ జవాబ్ ఎకిలేగ ఫాను గవము మిహిం ఫరాతి లివడాను గన్నవ ఎమ ఇబ్రాహిం ఇషారై కురే ఫదెన్ ఎమి హున్నకి లివాత్ కుర్ముగ ఇతురు హురిహా నిలఫహ కమె మగు ఫేరుమా నుబ అనియా కురుమా మిఫద హురిహా కమె కురా బయ కమ్గా అలగొండ మిన్న మి ఆయత్తకు ఎబ సాబితు
1: దేన్ జమీల్ అలగొండ మి ఫాహ కురవెని ఎమి హుంగే హిం హరు కషికం మితా ఎమి హుంగ మసీదలం ఎబ్బునని తీయ దక్కవా వాహక్ ఫులకి తెదెక్కమ వన్యా అల్లాహ్ అజాబ్ నికం గణేష్ దేవ బంద వాషు కలేఫాను అలేఫాను తి దక్క వాహక్ ఫుల ఈ తెదుకమ వన్యా ఏమి మమ్మీ ఇల్మైన సిఫ కురవణి ఎరసుగ మీ హుణకి వరం హింహరు కషి బయగ గొతుగా ఏం అఖ్లాగి కందత మీక మీ గోస్ వ్యాణుదా వెగెన్ దివుంగ సౌబుం ఎ మీహుంగ హితుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరుకషికన్ లవ్వాఫ ఏ హితుగ హరుకషికన్ ఎ మీహున్న ఏగ సౌబుం మీ హరుదణ ఈమానక హమేన్ అవమ మగు బందు వెగెన్ దా కమెక్కము గమివని ఏం అగొండ మేం మీ ఆదాయ భాకుం బుణాకుం వన్యా ఏనగ హితుం మీ ఈమాకంగ రూహ్ అషగతుముగే బ్యా నిగుణాగణవిగెన్ దాకాల కమె మ్యతి మెదురెఫై హింగ్ హరుకషివేగెన్ దియుం తొబియతుగెస్ హరుకషి కమె ఎకులవిగెన్ దియుం ఏ వీమ మీ లూతుగె ఫాణుగె గౌముగె మీహుంగె హాలతు ఒయ్ గొయ్ బయాంకు దివ్వా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు షువరాగె సతే ఫస్తుల స్వహకా సతే ఫస్తుల సైగ వహీ కురవా ఫుండని అత తూణ దుకురాణ మిన ఆలమీన్ వతదరూణ మా ఖలఖ లకుం రబ్బుకుం మిన్ అజ్వాజికుం బల్ అంతుం కౌమున్ ఆదూన్ మానేకి తియబామిహుం హద్దవా బుడుకో రస్కలాంగే తియబామిహున టకా హద్దవా హలాల్ కురవాఫావా అంబిన్ దూకో తియబామిహుం మీస్తవుంగి తెరేం ఫిరిహిరున్న గ్యాబ్ వణీ హెయ్యే అది కీం హెయ్యే తియబామిహున్నకి మ్యాంగ్ అల్లాహుగే హుదూదుత ఫహనలా దాబైకే ఏం వీమ ఏ హుదూతవుగి తెరేం ఎమ్మె ఖాస్ ఏం హుదూదే గొతుగా అల్లాహ్ అలగొండమెన్న మీ అంగవాదివ్వని హలాల్ కురవి అభిమీహా ఎకీగ మీ ఉన్న గుళుం బేవ్వుం ఏ గుళుముగ బదలుగా ఎమీహుం లివాత్ కురుమా ఎజ్జిన్సు గుళుం హింగుమా మీ కంతత్త కురాకమ మీ అలగొండమెన్న కీరత్ కురాణుగా మీ బస్ ఫుడుతకు సాఫ్ ఎంగిగెందని
2: అది ఇబ్రాహిం ముఫస్సిరుం విదాళు వాగతుగా ఎమీహుం దెమ్మి జమీల విదాళు ఎమీహుం మజ్లిస్ తహుగా ఎమీహుం మీ కంతత్త కురముంది అది ఎమీహు కంతత్త సిర్రెన్ను కురహెనంతో హమ ఏకు ఎమీహుం ఏ గురువతులేకమవ్వే మీ మగవతిని దామ్యకు నిజా ఏన తిమాయతో నోత ఏన అనకత్తో లివేని మీ అది మీగ మీగతర ముజాహిద్ భయంకర వాగతుగా ఎమీహుం మీకు మజ్లిస్ తహుగా నోత మీకు నాదీ తహుగా ఏత తిబెగెన్ ఎబ్బే కణబ్బేక ఎనబే ఫాహిష మత హింగాకమబ్బే
3: అదే మిహార్ అగుణమే మీ ఉపాహకురమ్మగింద నుక్తాకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లూత్ అలైహి సలాం ఎగోమక ఫణుణు కమ బెహగతుం అది ఎగోమెగ్గే మీస్తకుం కురముం గెందియ నుబా నుదఫా అమలికి వాహక మికం కీత్ కురవాణుగా మీ సిఫ కురవాఫావా గొత బదారుగా దే మే అగుణ మిన్న ఫాహం గెజ్జే షేఖ్ జమీల్ వస్ అది షేఖ్ ఇబ్రాహిం వస్ గెన్నవి ఆయత మికమా గుళే గొతుం సురతుల్ ఆరాఫుగా అడ్డివన్న ఆయతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ కురవాఫావా గొతం అగుణం బదారుగా ఏ అమల్ సిఫ కురవాఫావని ఫాహిషాగి గొతుగా ఏ ఆయతకు అల్లాహ్ సుబ్హానహు తఆలా వహీ కుర వలూతన్ ఇస్కా లికౌమిహి అతఅతూన అల్ ఫాహిషత మా సబఖకుం బిహా మిన్ అహది మిన్ అల్ ఆలమీన్ ఇల్మరి విదాళువని మీ లుతుగఫాన్ ఎకలేఫాన్ కౌముగ మీహున్న గాత గొస్ విదాళువి తెబా మీహున్ తెబా మీ దునియా ఎహెన్ ఎవ్వెస్ బయకు మీ కురి నుకురాఫద ఫాహిష్ కందత గణస్ గన్నని హెయ్యే ఏ మితాంగ ఏ ఫాహిష్ నొత్త ఫాహిషా మీ లఫ్జు అరే బహుగా బేణుకం గుళే మానంత కబ్బదారుగా ఇబ్న కసీర్ వస్ అది ఏహెన్ తఫ్సీర్ ఇబ్న సిదాళు అగుతుగా మీ ఫాహిష్ మితనుగ బేణుక మరి ఏ హడి హుతురుకముగ నిహాయత హద్దు ఫరాళ దెన్ ఎమ్మె హడి ముడుదారు మీ ఫాఫ కురుమా మీ కాను బ్యాక్ అంత తగు తినేసి ఎమ్మె హుతురుకం బడితే అమలత గోతుగా మీ ఫాహిష అరే బహుగా మీ బేణం కొరవేణి ఏమేమ ఎఫద్ద నుబా సిఫ లిబిగం వా నుబా అమలే గొత్తు కేత్ కురవాణుగా మీకం సిఫ కురవాఫన్ ఏ నువా మీ సోబెన్నె ఏ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగుణమింగ ఆదముగ దరీన్ మీ దునియ ఫణువాఫని దునియ తామేరుకు దునియ అగుణమింగ నస్రత దెమిగెంది దాని గొయ్ మెదు కురవాఫ అగుణమింగ

0: గడియం ఫతిహ్ హతరు గడి 30 నిమిషం మీది విరాజ్ చేయగాడు.
1: హిదాయతుగా మగుదాయ.